0: దొందరగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పరని
0: పరిగడతాయి
1: తగ మగ మద పరి మద పర మణి దగ్గర